0: శోకుల బయలాజే మోహద కర్మో కర్మే పితృదే అగివశ్యాణి పితృవీ తోడు కరే పటిగాదలాల్ కే ఉస్వీ కరే నాన్ కగ్గే సో మిలే
1: ఇకట్టే కాలే జో జో సింగాణి అవే వరబా